0: దివి ఎఫ్ఎం దివి హిన్ నాయక్
1: నోది ఎకెం మెగాహెర్ట్స్ దివి ఎఫ్ఎం
2: లవయ కఫహ లవయ